చరరాజతమో మిగిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశ.